పడుకు సంధ్యాబాదం తెలుపు జూసు బగులు సమాధం ముక్కు చూపు దేవుఖును సారం త్రైపాల్ తిహాల్ విచారం గల్మాలా తిరుగులాటం దోయ తోతి బస్తుకు పాటం జే జానుసు బ్రహ్మం కర్మం సాఫో కుటుని సౌకర్మం కౌనానుకు